వారి సుమరి ఇది మిలో ఈ మాతాము రచన జోజాము కలోసి గోతా విసన దేవియా కాంగల పాడి కాన ఉన అజీబ కే జాహర సాణు జబాన తోడ బహుతే తాన కి ఓ లమీ